వత్స చిహ్న శరణాగత పారిజాత శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. కందర్ప దర్ప హర సుందర దివ్యమూర్తే కాంతా కుజాంబురుగ కుడ్మ

కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతను కమలాయత లోచన లోకపతే విజయీ భవ వెంకట శైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌలిమణే శరణాగత వత్సల సార నిధే పరిపాలయ మాం వృష శైలపతే అతివేలతయా తవ దుర్విషహైరను వేలకృతైర పరాధశతైః హరితం త్వరితం వృష శైలపతే పరయా కృపయా పరిపాహి హరే అధి వెంకట

శతకోటి వృతస్మర కోటి సమాద్ ప్రతివల్లవికాభిమతా సుఖదాత్ వసుదేవ సుతాన్న పరంకలయే అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే రఘునాయక రామ రమే

క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే అజ్ఞానినా మయా దోషాణ శేషాం విహితాంధరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేష

శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. విష్ణో పదే పరమయిత్యుదిత ప్రశంసౌ యౌ మద్ధ ఉత్సహితి భోగ్యతయాప్యుపాతౌ. భూయస్తతేతి తవ పాణితల ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. పాథాయ తర్శదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి. భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణం.